దేవుల పిట్ట పిటియట, కమురు పిటియట, నావల పిటియట, కల్పిటియట. www.com